కన్నమ్మా కన్ను సౌఖ్యమా, రామమ్మా కన్ను సౌఖ్యందా, ఎన్నమ్మా కన్ను సౌఖ్యమా, ఆమమ్మా కన్ను వెల్.